దేశంలో దేశ్ ప్రదేశ్ ప్రైమ్ టైమ్ రేడియోను ఎక్కలో ఏఎం 5:30 to 24/7 జన్నే భీ ప్రోగ్రామ్ ఆఉండే నే ఉన్నను సున్న వాస్తే జా దేశ్ ప్రదేశ్ ను లైవ్ వేఖణ వాస్తే లాగిన్ కరో సాడి వెబ్సైట్ ను www.deshpradeshradio.com యా www.deshpradeshtv.com లైవ్ సున్న చౌందే లైవ్ కి క్లిక్ కర్ లో జీ వాచ్ కర్నా చౌందే యా తో ఓ తే క్లిక్ కరో జా ఫిర్ అప్నే IPTV బాక్స్ దే ఉతే పంజాబీ సెక్షన్ క్లిక్ కరో ఓదే ఉతే జాకే దేశ్ ప్రదేశ్ టీవీ ను క్లిక్ కరో ਉੱਥੇ ਤੁਸੀਂ ਸੁਣ ਵੀ ਸਕਦੇ ਹੋ ਵੇਖ ਵੀ ਸਕਦੇ ਹੋ 24/7।